గుర్రాన్ని పట్టి కళ్ళ మేలు జాకి నేను మస్తు మస్తు పాప ఉంది అని ఇంక నాకు దోస్తి అందే